నిరవయవ పరబ్రహ్మ స్వరూపనానే నిష్కళమాం పరబ్రహ్మ స్వరూపనానే ఇరుమయిలా పరబ్రహ్మ స్వరూపనానే ఎనం బ్రహ్మ నిశ్చయమే తర్పణం కాణ్. సాక్షియమై ఒరు పొరులో ఇలమయాలే సాక్షియనో తన్మయిలా స్వరూపనానే కాక్షియుడన్ కాండాను ఇలమయాలే కలకమిలా కేవలమాం స్వరూపనానే మోక్షముడన్ బంధముమే ఇలమయాలే మొయిమురు విశేషమిలా స్వరూపనానే ఈ క్షణమే మొదలిలదాం స్వరూపనానే ఎనం బ్రహ్మ నిశ్చయమే తర్పణం కాణ్. ఉడుపొరిగమనం బుద్ధి చీత్తం ఓంగుమహంకారమిలా స్వరూపనానే మడమయదన్ కార్యమా నామరూపం మైలణవు మరువాద స్వరూపనానే పడరు మనోవాక్కుగడు కెట్టదాన భంగమిలా చైతన్య స్వరూపనానే ఇడరిల్ పరానందగన స్వరూపనానే ఎనం బ్రహ్మ నిశ్చయమే తర్పణం కాణ్. సత్యచీసుకగణమాం స్వరూపనానే చలనమిలా ఏకాన్మ స్వరూపనానే నిత్యమాం నిర్వాణ స్వరూపనానే నిరివుట్ర మహామౌన స్వరూపనానే ఉత్తమమాం తుర్యపర స్వరూపనానే వైందతురీయాతీత స్వరూపనానే ఇత్తనయుం ఇలా

నిరవయవ పరబ్రహ్మ స్వరూపనానే నిష్కళమాం పరబ్రహ్మ స్వరూపనానే ఇరుమయిలా పరబ్రహ్మ స్వరూపనానే ఎనం బ్రహ్మ నిశ్చయమే తర్పణం కాణ్. సాక్షియమై ఒరు పొరులో ఇలమయాలే సాక్షియను తన్మయిలా స్వరూపనానే కాక్షియుడన్ కాణ్బాను ఇలమయాలే కలకమిలా కేవలమాం స్వరూపనానే. మోక్షముడన్ బంధముమే ఇలమయాలే మొయిమురు విశేషమిలా స్వరూపనానే. ఈ క్షణమే ముదలిలదాం స్వరూపనానే ఎనం బ్రహ్మ నిశ్చయమే తర్పణం కాణ్. ఉడుపురిగమనం బుద్ధి చీత్తం ఓంగుమహంకారమిలా స్వరూపనానే. మడమయదన్ కార్యమా నామరూపం మైలణవు మరువాద స్వరూపనానే. పడరు మనోవాక్కుగడు కెట్టదాన భంగమిలా చైతన్య స్వరూపనానే. ఇడరిల్ పరానందగన స్వరూపనానే ఎనం బ్రహ్మ నిశ్చయమే తర్పణం కాణ్. సత్యచీసుకగణమాం స్వరూపనానే చలనమిలా ఏకాన్మ స్వరూపనానే. నిత్యమాం నిర్వాణ స్వరూపనానే నిరివుట్ర మహామౌన స్వరూపనానే. ఉత్తమమాం తుర్యపర స్వరూపనానే వైందతురీయాతీత స్వరూపనానే. ఇత్తనయుం